శ్రీ గణేశాయ నమః. అస్మద్ గురుభ్యో నమః. అస్మత్పరం గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఓం బ్రహ్మమురారీ స్థిపురంతకారీ భానో సశి భూమిసుతో బుధస్స గురు స శుక్ర స నిరాహుకేతవ

సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగవీర ధ్యానగమ్యం.